ప్రచకలు నాటక పియోలి ఫుకన్ మూల రచన కలి నగమ నాట్య సమాజ్ బేతార రూపాంతర కలి అంజలి శర్మా ప్రయోజన కలి జగదీశ అధికారీ ఏం మనోజ కుమార్ సామంతరాయ ఆకాశవాణీ జయపూర్ కేంద్రరు ఆపణ కార్యక్రమ శుణుచంతి కార్యక్రమ ఆమ కేంద్రరు ప్రచారిత హోచి మీడియం వేవ్రే 2.5 మీటర్ తథా 1467 కిలో హర్ట్జ్ జోగి ఏం ఎఫ్ఎమ్రె 103.6 మెగా హర్ట్జ్ జోగి వర్తమాన ప్రచార కరుచు కేతోటి హిందీ చలచిత్ర గీత ప్రథమ గీతటి ఆమె నేచు వాకెఫ్ సెట్ చలచిత్రరు ద్వైతకంఠరే ఈ గీతటికు గాయించింది కవితా సెట్ ఏం అమితాభ భట్టాచార్య గీత రచనా జావేద్ అఖ్తార్ సంగీత అమిత్ త్రివేది కథచిత్ర వాకఫ్ సెట్